శుభోదయ ప్రీతియ స్నేహితులే, నమస్కార్ నమస్కార్ నమస్కార్ రా కేళ్దాదిరా వేణు ధ్వని ఏదు 4.4 ఎఫ్ఎం కేఎల్ఈ కనసు బెళగావ్య మొట్టమొదల రేడియో కేంద్ర నిమ్మందికి నాను మంజునాథ్ పై. ఆత్మీయ స్నేహితులే, ఏదు శుభ గురువారద స్పెషల్ నిమ్మందికి నావు హళే హొస కాంబినేషన్ స్పెషల్ కార్యక్రమ. ఈ కార్యక్రమద విశేషతే ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಒಂದು ಹಳೆ ಒಂದು ಹೊಸ ಗೀತೆಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ ನಾನು. ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಎಂಜಾಯ್ ಮಾಡಿ ನೀವು. ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರ ಪಿ ಬಿ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರ ಧ್ವನಿಯಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ ಒಂದು ಸುಮಧುರವಾದ ಗೀತೆ. ಎಸ್, ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರ ಪಿ ಬಿ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರ ಸುಮಧುರವಾದ ಧ್ವನಿ, ಅದು ನಿನ್ನದೇ ನೆನಪು. ಎಸ್, ಈ ಗೀತೆಯನ್ನು ಕೇಳಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ಬೆಳಗಾವಿಯ ಮೊಟ್ಟಮೊದಲ ರೇಡಿಯೋ ಕೇಂದ್ರ ವೇಣು ಧ್ವನಿ 4.4 ಎಫ್ಎಂ ಕೆಎಲ್ಇ ಕನಸು ಬೆಳಗಾವಿಯ ಮೊಟ್ಟಮೊದಲ ರೇಡಿಯೋ ಕೇಂದ್ರ. ಇದು ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಾವು ಹಳೆ ಹೊಸ ಕಾಂಬಿನೇಷನ್ ಸ್ಪೆಷಲ್ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೊದಲನೇ ಹಳೆ ಗೀತೆ ಕೇಳಿ ಮಜಾ ಮಾಡಿ.